దట్ వాస్ ది అన్నమాచార్య కాంపోజిషన్ చక్కని తల్లికి యాజ్ ఎ విజిల్ సాంగ్ ఇన్ రాగం పాడి సెట్ టు ఆదితాళం ఆన్ విజిల్ రెండెడ్ బై శ్రీ ఎం వెంకటరమణ రెడ్డి. నెక్స్ట్ వీ ప్రెజెంట్ యు ఎ ఫ్లూట్ రిసైటల్ బై ఎన్ రమణి ఆఫ్ ది కృతి కరుణై దైవం కంపోజ్డ్ బై మధురై శ్రీనివాసన్ ఇన్ రాగం సింధు భైరవి సెట్ టు ఆది తాళం.